0: యు జస్ట్ హెర్డ్ మాకేలరా విచారము ఎ త్యాగరాజ కాంపోజిషన్ ఇన్ రవిచంద్రిక రాగం సెట్ టు దేశాది తాళం సంగ్ బై శ్రీ పి ఉన్నికృష్ణన్.
1: యు ఆర్ లిసనింగ్ టు స్వరలహరి కర్ణాటిక్ మ్యూజిక్ ప్రోగ్రామ్ విత్ ఇంగ్లీష్ కామెంటరీ ప్రెజెంటెడ్ బై కామేశ్వరరావు అయ్యల రాజు on Global Digital Channel of Radio 4EB, Brisbane, sharing the world with you. Carnatic music is classical music from South India. You can tune to Swaralahari every Sunday at 6 p.m. on Global Channel of Radio 4EB. You are welcome to join Swaralahari team. Swaralahari email address swaralahari2012@gmail.com. That email address once again for your sake, swaralahari2012@gmail.com.
0: Next, Swaralahari is bringing you a Veena recital by Srimati Ramavarapu Madhuri Devi.